ఆకాశ మండల మదనిర దిశోం దిశోం ధీమిక ధీమిక తాతయ్య తాతయ్య తగ తగ తగ ఢిక్ ఢిక్ బజ సదీన మృదంగ టప మురకంగ మురళి మధుర ధ్వని కర తాల దుందు బజ తగీతి శాంత దాది దిగ శాంత దాది దిగ దాది దిగ బన్నీ బట పై యమునా తట పై దాది దిగ.